మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవనామ సంవత్సరం, శ్రావణమాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, శుద్ధ నవమి, ఆగస్టు నెల 21వ తేదీ, ఈరోజు శుక్రవారం.

నేటి వరలక్ష్మి వ్రతం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రీమతి వి కళ్యాణి గారు చెప్పిన వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ చక్కని పాటలు ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలను తెలుసుకోవచ్చు.

శ్రోతలు, ముందుగా ఒక మంచి మాట. మీ విలువ మీరు ఉండే స్థలాన్ని బట్టి, మీ చుట్టూ ఉన్న మనుషులను బట్టి మారుతుంది. వివరణ: ఒకరోజు తండ్రి తన కొడుకును పిలిచి ఒక రాయిని చేతికిచ్చి, దీనిని తీసుకుని మార్కెట్కి, మ్యూజియంకి, రత్నాల దుకాణానికి వెళ్ళు అని చెప్తాడు. ఎవరైనా ధర అడిగితే 2,000 చూపించు అని చెప్పారు. కొడుకు అదేవిధంగా చేశాడు. మార్కెట్లో ఆ రాయిని చూసి 200 అని అడిగారట. మ్యూజియంలో 2,000 అని చెప్పారట. అలానే రత్నాల దుకాణంలో ఆ రాయి విలువ 2,00,000 అని అన్నారట అని తన తండ్రితో చెబుతాడు ఆ కొడుకు. అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి, ఇప్పుడు తెలిసిందా నీ జీవితం విలువ ఎంతో అని అన్నాడంట. మనల్ని గౌరవించే, మన ప్రతిభను గుర్తించే మనుషుల మధ్య ఉండటమే మన జీవితానికి నిజమైన విలువ. మీరేమంటారు శ్రోతలు?

0: శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: Still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
0: శ్రోతలు, విరామం తర్వాత వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నేటి వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక కార్యక్రమంలో వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత గురించి శ్రీమతి వి కళ్యాణి గారి మాటల్లో ఇప్పుడు వినండి.
2: ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. మనం చేసుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ ఈ వరలక్ష్మి వ్రతం. ఇది ఆడవారికి ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ వ్రతమును శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతమును ఆచరిస్తారు. ఒకరోజున పార్వతీదేవి పరమశివుణ్ణి ఏ వ్రతం చేయడం వల్ల సిరి సంపదలు, సంతాన ప్రాప్తి, సౌభాగ్యం కలుగుతుందో తెలియజేయమని ప్రార్థించటం జరిగింది. అప్పుడు పరమశివుడు, ఎవరైతే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని వివరించడం జరిగింది. అప్పుడు పార్వతీదేవి, ఈ వ్రతంలో ఏ దేవతను పూజించాలి, ఈ వ్రతం గురించి వివరించమని కోరడం జరిగింది. అప్పుడు పరమశివుడు వరలక్ష్మీ వ్రత కథ వెనుక ఉన్న చరిత్ర వివరించడం జరిగింది. పూర్వం మగధ దేశంలో కుండినంబు అనే రాజ్యం ఉండేది. ఆ

రాజ్యంలో ప్రజలందరూ చాలా ధనవంతులు. వారి ఇంటి గోడలు కూడా బంగారు తాపడంతో నిర్మించబడ్డాయి. అంతటి ధనవంతులు ఉండే అదే ఊరిలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె తన భర్తను దేవుడిలాగా పూజించి సేవలు చేస్తూ ఉండేది. ఆమెకు లక్ష్మీదేవి అంటే ఎంతో ఇష్టం. ఆమెకు పూజలు చేస్తూ ఉండేది. ఆమె భక్తిని చూసి లక్ష్మీదేవి పరవశించి నా అనుగ్రహం ఇవ్వాలి అని ఒకరోజు రాత్రి చారుమతి నిద్రిస్తూ ఉండగా ఆమె కలలోకి వచ్చి, నేను వరలక్ష్మీదేవిని, నీ భక్తికి మెచ్చితిని. నేను చెప్పినట్టు చేస్తే నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజిస్తే నీ కుటుంబానికి సకల సిరి సంపదలు, నీకు సౌభాగ్యం లభిస్తుంది. అప్పుడు చారుమతి లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఎన్నో స్తోత్రపారాయణలు చేసింది. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు నీ యొక్క దర్శన భాగ్యం లభించింది, నీ అనుగ్రహం కలిగింది. తరువాత స్పృహ వచ్చి నిద్రలేచింది. ఆ తరువాత ఈ వ్రతం యొక్క విశిష్టత నాకు ఒక్కదానికే తెలుసు అని అనుకోకుండా ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలందరినీ పిలిచి ఈ వ్రతం యొక్క విశిష్టతను తెలియజేయడం జరిగింది. ఈ శ్రావణ శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి తరువాత చారుమతి ఇంట్లో ఈశాన్యమూల గోమయంతో అలికి మండపం ఒకటి ఏర్పాటు చేసి అందులో బియ్యం పోసి మర్రిచిగుళ్ళు పంచపల్లవులతో కూడిన ఒక కలశాన్ని తయారు చేసి ఆ తరువాత అందరూ కూర్చుని పద్మాసనే పద్మకరే సర్వలౌకైక పూజితే నారాయణ ప్రియే దేవి సరితాభావ సర్వదా అనే ఈ శ్లోకాన్ని పలుకుతూ లక్ష్మీదేవిని పూజించారు. 9 సూత్రములు కలిగిన తోరములను తయారు చేసి వారి కుడి చేతికి కట్టుకుని అనేక విధములైన నైవేద్యములను వరలక్ష్మీదేవికి సమర్పించి ఆ మండపం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే వాళ్ల మీద బంగారు నాణముల వర్షం కురిచింది. 2 ప్రదక్షిణ చేయగానే వాళ్ల మీద వజ్రాల వర్షం కురిసింది. 3 ప్రదక్షిణ చేయగానే వాళ్ల ఒంటి మీద 7 వారాల నగలు ప్రత్యక్షమయ్యాయి. 4 ప్రదక్షిణ చేయగానే వాళ్ళ ఇంట్లో అనారోగ్యములన్నీ పోయి ఆరోగ్యవంతులవుతారు. 5 ప్రదక్షిణ చేయగానే వాళ్ళ ఇంటి ముందు బంగారు వాహనములు, గుర్రాలు, ఏనుగులు ప్రత్యక్షమవుతాయి. ఇలా ప్రదక్షిణ చేసిన ప్రతిసారి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తమ కోరికలన్నీ నెరవేరుతాయి. అలా కొద్ది సమయానికి వ్రతము పూర్తి చేసి అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళందరికీ పంచి తర్వాత అందరికీ పెట్టాలి. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చారుమతికి పాదనమస్కారం, ధన్యవాదములు చేసి వెళ్ళిపోతారు. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి, నేను నీకు తెలియజేసిన ఈ వ్రతాన్ని స్వార్థపడి నీవు ఒక్కదానివే కాకుండా ఊరిలో ఉన్న స్త్రీలందరికీ చెప్పావు. చూడు, నువ్వు నాకు బాగా నచ్చావు, నీవే నిజమైన భక్తురాలివి అని అత్తుకుంటుంది. ఇక నుండి ఏ ఆడవారైనా సరే శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేస్తే నేను వాళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తాను అని వరం ఇచ్చింది అని శివుడు పార్వతీదేవితో చెబుతాడు. సరే స్వామి, అయితే ఈరోజే మీరు చెప్పిన రోజు, వ్రతం ఆచరించే రోజు. ఈరోజు తప్పకుండా ఈ వ్రతం చేస్తాను అని అంటుంది. అప్పుడు శివుడు, నీకు ఏమి కష్టం వచ్చింది పార్వతి? నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా అని పార్వతీదేవిని అడుగగా పార్వతీదేవి నవ్వుతూ, లేదు లేదు స్వామి, మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నాకు లక్ష్మీదేవిని చూడాలని ఉంది అని అంటుంది. అందుకే వరలక్ష్మి వ్రతం చేస్తాను అని వ్రతం మొదలు పెడుతుంది. తరువాత లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. వాళ్ళిద్దరూ వాళ్ల గురించి ఒకరినొకరు తెలుసుకుంటూ పార్వతి మరియు లక్ష్మీదేవి ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. ఇది వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న వ్రత కదా. ప్రతి ఒక్క ఆడవారు తప్పకుండా ఈ వ్రతం చెయ్యండి. వరలక్ష్మి వ్రతం చేస్తే మీకు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు లక్ష్మీ

విదేవి పాట విందాం. వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనొసగి శ్రీవరలక్ష్మి, వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనొసగి శ్రీ

లక్ష్మి వరములనొసగే శ్రీ వరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరము

లక్ష్మి వరములనొసగే శ్రీవరలక్ష్మి. ఎవరైతే ఈ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారం చేయడం కుదరకపోతే తరువాత వచ్చే శుక్రవారం చేసుకోవచ్చు. వ్రతము అంటే ఒక నియమాన్ని పాటించటం, చారుమతిలాగా ఉండడం అని అర్థం. అనుకుంటే జీవితంలో ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలు. కావాలి అనుకునేవారు ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు. ఈ వ్రతానికి పెద్దగా నియమాలు ఉండవు. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు అందరూ చేసుకోవచ్చు. దీనికి జాతి మత భేదాలు లేవు, అందరూ చేసుకోవచ్చు. సాధారణంగా పెళ్ళైన ఆడవారు మాత్రమే చేస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. కానీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ వ్రతం చేస్తే చాలా మంచిది. అష్టలక్ష్ములు అంటే లక్ష్మీదేవి విభిన్న రూపాలు. కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవి లేదు. వరలక్ష్మి అంటే శ్రేష్టమైన లక్ష్మి, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి. ఈ ఆరు ఈవిడ విశిష్టతలు. అష్టలక్ష్మి అనుగ్రహంతో పాటు వరలక్ష్మి అనుగ్రహం కావాలి మనకి. మనకి ఎన్ని సంపదలు ఉన్నా ఆరోగ్యము, అనురాగము, ఆప్యాయత, అంగబలం కావాలి అంటే వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. ఉన్న సంపదలను అనుభవించే అనుగ్రహాన్ని వరలక్ష్మీదేవి ఇస్తుంది. సాధారణంగా స్త్రీలు ఆచరించే వ్రతాలు, పూజలు, నోములు అన్నీ వాళ్ల కోసం కాదు, వాళ్ల కుటుంబం కోసం, పిల్లల కోసం, భర్త క్షేమం కోసం ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడానికి చాలామంది రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు. ఓపిక లేని వారు కొబ్బరికాయ, అరటిపళ్ళు, చనిమిడి, పానకం, వడపప్పు కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆవు పాలతో చేసిన పాయాసం నివేదించవచ్చు. ఈ వ్రతానికి వరలక్ష్మి బంగారు రూపు కొత్త చీర కొనుక్కుని అమ్మవారికి నివేదించి పూజ చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన ముత్తైదువులను పిలిచి వారికి వరలక్ష్మీదేవిగా భావించి పూజ అయిన తరువాత వరలక్ష్మీదేవికి నివేదించిన ప్రసాదాన్ని పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి వాయనం ఇచ్చి తరువాత తను భుజించాలి. వాయనంలో రవికల గుడ్డ, తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, చిల్లరి పైసలు, గాజులు, పువ్వులు, పళ్ళు, పచ్చిశనగలు, తోరము ఉండాలి. పూజ అయిన తర్వాత భర్త ఆశీర్వచనం తీసుకోవాలి. కొత్త బంగారు రూపు కొనుక్కునే శక్తి లేనివారు పాత రూపుని పాలతో కడిగి పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ సహస్రం, అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధరా స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం స్తోత్రాలు పారాయణ చేసుకోవచ్చు. మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే.

నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే. మన అండమాన్లో ఉన్న మహిళలందరూ ఎంతో చక్కగా అమ్మవారిని అలంకరించి ముత్తైదువులు పిలిచి ఈ వ్రతాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి మహిళ ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ లక్ష్మీదేవి పాటతో ముగిస్తాను.

శ్రోతలు, నేటి వరలక్ష్మి వ్రతం ప్రత్యేక కార్యక్రమంలో వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత గురించి శ్రీమతి వి కళ్యాణి గారి మాటల్లో విన్నారు కదా. ఇప్పుడు వినండి ఈ పాఠం.

0: శ్రోతలు, కార్యక్రమంలో చక్కని పాటను విన్నారు కదా. శ్రోతలు, ఈరోజు అంతర్జాతీయ ఉగ్రవాద బాధితుల సంస్కరణ మరియు నివాళుల దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఉగ్రవాద దాడుల వలన ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నివాళులు అర్పించటం, బ్రతికి ఉన్న బాధితులకు సంఘీభావం తెలపటం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఉగ్రవాద బాధితుల హక్కులను రక్షించడానికి ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 19, 2017 తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి, మొదటిసారిగా ఆగస్టు 21, 2018 న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. ఉగ్రవాద హింసతో తీవ్రంగా నష్టపోయిన సభ్య దేశాలు ఈ ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. ఉగ్రవాద బాధితులు మరియు వారి కుటుంబాల ప్రాథమిక మానవ హక్కులు, స్వేచ్ఛను కాపాడటం, దాడుల వలన శారీరక మానసిక గాయాలతో బాధపడుతున్న బాధితులకు అవసరమైన పునరావాసం, ఆర్థిక సహాయం అందించటం, తీవ్రమైన భావజాలాలపై యువత ఆకర్షితులు కాకుండా సమాజంలో శాంతిని పెంపొందించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. శ్రోతలు, మీరింతవరకు అంతర్జాతీయ ఉగ్రవాద బాధితుల సంస్కరణ నివార్ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: मैं हूँ HIV वायरस, नाम तो सुना ही होगा. मैं कोई ऐरा गैरा नहीं हूँ, आखिर मेरी भी कोई अहमियत है. लोग सोचते हैं कि मैं मच्छर के काटने से फैल जाता हूँ. अरे भाई, मच्छर के काटने से डेंगू, मलेरिया और चिकनगुनिया हो सकता है, मैं नहीं. कोई कहता है कि एक ही टॉयलेट का इस्तेमाल करने से, कपड़े या तौलिया साझा करने से, या फिर HIV संक्रमित व्यक्ति के साथ खाने पीने, उठने बैठने, पढ़ने काम करने से, बात करने से फैल जाता हूँ. अरे नहीं भाई, मेरे बारे में ठीक से तो जान लो, मैं इन सब चीजों से नहीं फैलता. तो मैं हूँ HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया.
0: శ్రోతలు, జెమ్స్ ఆఫ్ ఇండియా సూచనలు. మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల యొక్క మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను లేక విశిష్టతను ప్రపంచానికి తెలియచేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి సంయుక్తంగా మీ ముందుకు తీసుకువస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదొక సువర్ణ అవకాశం. మీ కెమెరా కంటితో అండమాన్ మరియు నికోబార్ దీవుల అద్భుతాలను బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రపంచానికి చూపించండి. మీరు చేయాల్సిందల్లా కేవలం 1 నుండి 3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించాలి. మీ దీవి కథను ప్రపంచానికి చెప్పడమే అంతేకాకుండా గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షలు. మరి ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో రిజిస్టర్ చేసుకోండి. మై వేవ్స్ ఓపెన్ చేసి ప్రోగ్రాంలోకి వెళ్ళి మీ వీడియోను సబ్మిట్ చేయండి. మీ వీడియోలను పంపించడానికి 1 ఆగస్టు నుండి 31, 2026 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ నికోబార్ దీవుల్లోని సృష్టికర్తలారా, మీ కెమెరాలకు పని చెప్పి మీ ప్రతిభను చాటించి మీ కథను ప్రపంచానికి పరిచయం చేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా, మీ కథ, భారతదేశ వేదిక, మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి. శ్రోతలు, మీరింతవరకు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ సూచనలను విన్నారు.
2: ఇండియాస్ గ్రేటెస్ట్ ట్రెజర్స్ ఆర్ నాట్ జస్ట్ ఇట్స్ మాన్యుమెంట్స్, దే ఆర్ ఇట్స్ పీపుల్, కల్చర్.

0: and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes, or hidden destinations, your story matters. Create a 1 to 3 minute video, reel, documentary, podcast, or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality, and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level, and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India. Because every district has a story worth telling.
1: శ్రోతలు ఇప్పుడు వినండి అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలు. ఎంవి బారటంగ్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి బాంబుక రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8 గంటల 45 నిమిషాలకు స్వరాజ్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11 గంటలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి తిరిగి మధ్యాహ్నం 1 గంటకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు స్వరాజ్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి రాణి చెంగ రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు స్వరాజ్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు స్వరాజ్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. శ్రోతలు మీరు ఇంతవరకు అంతర్ద్వీప ఓడల సేవా సూచనలను విన్నారు. శ్రోతలు ఇంతటితో తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి నమస్కారం.